టికెట్ నెంబర్ 7 లో డడ్డి. టికెట్ నెంబర్ 7 *274#. కాగును 1 మినిట్, 1 మినిట్. *274#. కాగు ఉన్న తైగా తగే అయ్యో మతి లోయితు ఎన్ని మీ సిమోయిత్ వేడాడి, మతి లోయితు ఎన్ని మీ సిమోయిత్, మతి లోయితు ఎన్ని మీ సిమోయిత్. మసుగు తీ బోరు ఇన్నోడు చిగే బోరత్ సుగు తీన్నోడు చిగే బోరత్ సుగు తీ బోరు *274#.